తందానా, ఏ రేషం బాలా తందానా, ఏ సోలా సాలా తందానా, ఐ తేర ఖయాలా తందానా, ఏ గోరే గాలా తందానా, ఏ రేషం బాలా తందానా, ఏ సోలా సాలా తందానా, ఐ తేర ఖయాలా తందానా, హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై, హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై.

0: ఎక చతుర నార తరకే సింగార్ ఎక చతుర నార తరకే సింగార్ మేరే మన కే ద్వార యా భూతత జాత హమ మరత జాత హరే చతుర నార తరకే సింగార్ మరతా
1: అయ్యో అనుధం.

0: తెరపడది
1: కారే కారే
0: దూర పట్టాలి
1: కారే కారే
0: అమ్మకం పట్టాలి
1: కారే
0: సూరకి తరది ఎన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార
0: అమ్మ పక్కడకరక గది
3: మేదే మనకి ద్వార ఏ కుట జాత అమ్మ మదత జాత అదే చతుర నార.